నిత్యం నటరాజ భువనత్రయం తవ పాద పంకేరు నికాయ బేకన వెంకట గిరి చరణ నికాయ బేకన వెంకట గిరి చరణ కాడుతి దేవలు బణ దహి సుతన నికాయ బేకన వెంకట గిరి చరణ హడలే మన తుంబి శ్రీహరి గుణగాన

0: బుధరు అకట లోక ద్వేడువం భండనెనుత వడమురిదు తిరుగిదం తనయనం తినలి హరి బనదొలగే తనయనం హరి తినలి ఎనుదే తిరుగిదం.
1: మహారాజా, ఏన్ ఆశ్చర్య, ఈ వృద్ధ బ్రాహ్మణ నోడ్తా ఇదానే.